ఘటకం ఆదిత్యోలోచన పాతు శ్రుతి పాతు దివాకర ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవి జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసు స్కంధౌ గ్రహవతి పాతు భుజౌ పాతు ప్రభాకర కరావక్చకర పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణి ద్వాదశాత్మా కటిం పాతు సవిత పాతు సక్తిని ఊరు పాతు సురశ్రేష్టో జానుని పాతు భాస్కర జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు దిశాంపతి పాదౌ పాతు దిలమణి పాతు మిత్రోఖిలం వపు ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వజ్ర సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్రాజ్య పదవీం లభే.

ఏతద్ధికవచం పుణ్యం సర్వోపద్రవశాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్వా.

ఏతద్ది కవచం పుణ్యం సర్వోపద్రవశాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర